0: థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ కి డేరమన్న. నెక్స్ట్ మెసేజ్ ఒక వేకనచ్చి వచ్చి తారిక్ మామో సంగయ్ మే జీనత్ ఫ్రమ్ అహ్మదాబాద్ కరక్ దిస్ మై ఫస్ట్ మెసేజ్ డేరమన్న జీనత్ మెసేజ్ కవలి అహ్మద్ సారీ రహమతాబాద్ నా మెసేజ్ కడ తారిక్ మామో ఫర్ గ్రామ్ ది సమ్ డక్కా కవి జీనత్ ఫ్రమ్ రహమతాబాద్ తారిక్ మామూ లలాత మే సలాం వేర్కవా
1: వాలేకుమ్ అస్సలాం డేరా మేరా బని శుక్రియా
0: జీ యో జహాన్ మనన ఓ బిల్కుల్ గుల్ లదే సలాం కబూల్ కర్షా ఔర్ వై కనే చే తారిక్ మామూ చోలు సిస తమే సలోమ్ దై జీనతియో ఔర్ వే చే గుల్ లలా బొందే సందరా ఓ వ్యయా సందరా ఔర్ బొందే ఓ యా గుల్ లఖ సందరా బిల్కుల్ వేలి వాషా డేరా మనన చే మెసేజ్ దేవక షాజియా లక్కి మర్వత్ నా మెసేజ్ కడే దే సలాం యై వాలేకుమ్ అస్సలాం డేరా మనన షాజియా లక్కి మర్వత్ నా మెసేజ్ వక లో యా హజషి మెసేజ్ కవల డేరా మన జీ దేన్ లవా వ్యయ కనే చే హాయ్ తారిక్ భాయ్ సంగై ఆమ్ యాసిర్ ఫ్రమ్ వజీరస్థాన్ డేరా మనన యాసిర్ తోస్ డేరా మరన కవి చే వజీరస్థాన్ నది మెసేజ్ వక డేరా డేరా మనన ఎల్మా హటక్ మెసేజ్ కడే దే ఓ వ్యయ కనే చే ప్రోగ్రామ్ కి ఆ బిజిఎం వలగ వశ బిజిఎం బద్దా దే రవోంది బిల్కుల్ హృదయ శిష అరిషా హటక్ మెసేజ్ కడే సలాం యై వాలేకుమ్ అస్సలాం తోస్ డేరా మనన కవి